0: వాళ్ళ దగ్గరేది కన్ను కుమారు మాకు గంటుటై
1: బాగవాళ్ళు
0: వాళ్ళ దగ్గరేది చెన్న కుమారు మాకు గంటుటై
1: బాగవాళ్ళు
0: కుమారు నాకు గంటు దైబనవల్
1: జగదేవి
0: కన్న కుమారు నాకు గంటు
1: దైబనవల్
0: జగదేవి కన్న కుమారు నాకు గంటు
1: దైబనవల్ జగదేవి కన్న కుమారు నాకు గంటు దైబనవల్
0: జగదేవి కన్న కుమారు నాకు గంటు దైబనవల్ గంజి జయమ జయ చందులే నిన్నంగో నీ గంట